మృగయుభ్యస్వనిభ్యో మృగయుభ్యో మృగయుభ్యస్వనిభ్యో మృగయుభ్యో మృగయుభ్యస్వనిభ్యస్త మృగయుభ్య